0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన శుభోదయ వేళ మన కోసం ఒక విలువైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు విచ్చేస్తున్నారు కుమారి ఆశ్రియ సీతప్ప గారు. ఆమె ఆలోచనలు, అనుభవాలు మరియు సందేశాన్ని మనందరితో పంచుకోబోతున్నారు. మరి ఆలస్యమందుకు కుమారి ఆశ్రియ సీతప్ప గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు వారి ప్రసంగాన్ని శ్రద్ధగా విందాం.
3: మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు తెలుగు వాళ్ళు మొరిషస్ దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. ఈ 40 రోజుల దీక్షలో చాలామంది ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహాన్ని చూసి మనస్సులో ఉన్నవన్నీ చెప్తారు. కీర్తనల ద్వారా మన స్వామివారితో మాట్లాడతారు, లేకపోతే ఒక క్షణం అలా స్వామివారిని చూసి మనస్సులో ఉన్నవన్నీ చెప్తాం. ఎందుకంటే స్వామివారు మమ్మల్ని వింటారని ఆశ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ కాలంలో చాలామంది అంటారు, తిరుపతిలో ఉంటే బాగుండేది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అలా ఉన్నారు. ఆచార్య గారు కూడా తమ ప్రవచనాల్లో తిరుపతి గురించి మాట్లాడతారు. అయితే ఆ కాలం మనం ఆలోచిస్తాం, ఒక్కరోజు మనం కూడా తిరుపతికి వెళ్తే ఎంత బాగుంటుంది అని. అసలు నేను సొంత అనుభవంతో చెప్తా, నిజంగా తిరుపతికి వెళ్ళినప్పుడు, అసలు తిరుపతి అనేది ఒక నగరం. తిరుపతి నగరంలో తిరుమల కొండలున్నాయి, 7 కొండలు. అందుకే అంటాం కదా, 7 కొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. అయితే తిరుమల కొండల్లో వెంకటాద్రి అనే ఒక కొండ ఉంది. ఆ కొండపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది. అది కూడా ఇది ఎటువంటి విగ్రహం, ఈ విగ్రహాన్ని ఎవరూ కట్టలేరు, ఎవరూ నిర్మించలేదు. ఇప్పుడు పరిశోధకులు కూడా అంటారు, ఒకవేళ స్వామివారి విగ్రహాన్ని నిర్మించాలంటే 5 విధాలుగా మనం ఆ విగ్రహాన్ని నిర్మించవచ్చు. కానీ అక్కడ తిరుమల కొండల్లో ఉన్న విగ్రహం అది ఒక కలయిక, ఆ 5 విధాల కలయిక. అయితే ఏ శిల్పి దీనిని ఈ విగ్రహాన్ని నిర్మించలేరు. అయితే దీనికి జవాబు ఏంటంటే, తిరుమల కొండలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక స్వయంభూమూర్తి, స్వయంభూ విగ్రహం. స్వయంభూ అంటే సాక్షాత్ శ్రీ మహా విష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అక్కడ శిలా రూపంలో అంటే రాతిలా మార్చుకున్నారు. అందుకే ఒక

0: ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు స్వామివారిని చూస్తుంటే దేవుణ్ణే చూసినట్టుంది, చూసినట్టు కాదు దేవుణ్ణే చూశారు. ఎన్నో గంటలు మనం వరుసలో ఎదురు చూస్తాం, ఎందుకంటే ఇది మన మొరిషస్లో ఉన్న మందిరాల్లా లేదు. వెళ్ళాము, గుడిలో ప్రవేశించాము, దర్శనం చేసుకున్నాం, అలా కాదు. అక్కడ చాలా గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు 2.5 గంటలు దర్శనం వస్తుంది, అప్పుడప్పుడు 10 గంటలు, అప్పుడప్పుడు కొందరు 2 రోజులు కూడా లైన్లో ఉండి వెయిట్ చేస్తారు స్వామివారి యొక్క ఒక్క క్షణం దర్శనం కోసం. ఎన్ని కష్టాలు పడి ఎదురు చూసి గంటలు గంటలు మనం వరుసలో ఉండి ఆ బంగారు వాకిల్లో అడుగు పెట్టగానే అందరూ వరుసలో ఉన్నప్పుడు గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద అని చెప్తూ ఉంటారు. కానీ బంగారు వాకిలిలో అడుగు పెట్టగానే అందరూ మరీ గట్టిగా ఆ భక్తి భావం, ఇట్స్ లైక్ ఎన్ని గంటలు ఎదురు చూసినా సరే స్వామివారిని చూసే ముందు మనకు వచ్చే ఆ శక్తి, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అందరూ గొంతు విప్పి గోవింద గోవింద అని గట్టిగా చెప్తారు. అదే స్వామివారి మందిరంలో దేవాలయంలో అడుగు పెట్టగానే ఆ వాతావరణాన్ని నేను మాటల్లో వ్యక్తీకరించలేను. ఎందుకంటే స్వామివారిని చూడగానే అప్పుడప్పుడు మనం ఆలోచిస్తాం, స్వామివారిని చూడగానే నేను విద్య గురించి అడుగుతాను, ఆరోగ్యం గురించి అడుగుతాను, ఆస్తి సంపత్తులు అన్నీ అడుగుతాను. కానీ మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు స్వామివారిని చూడగానే, అసలు ఇంతకుముందు చాలా గట్టిగా గోవింద గోవింద అన్నారు కదా, కానీ ఆ దేవాలయంలోకి ప్రవేశించగానే స్వామివారిని చూడగానే ఇట్స్ లైక్ ఇక్కడ ఎవరో మిమ్మల్ని మీ గొంతులో ఒక పెద్ద బండ పెట్టారు, ఆ గొంతు బయటికి రాదు. నాకైతే రాలేదు. కళ్ళల్లో మొత్తం కన్నీళ్ళు వచ్చేస్తాయి, మనస్సు చాలా బరువుగా అయిపోతుంది. ఇక ఆ క్షణం ఏం అడగలేం, ఏం ఆలోచించలేం. బహుశా ఏడుపు వస్తుంది, ఏడవాలనిపిస్తుంది. అందే ఆ స్వామివారిని చూడగానే ఆ క్షణం అసలు ఏం అడుగుతాం, విద్య అడుగుతామా, ఆరోగ్యం అడుగుతామా, ఆయన ముందు అన్నీ శూన్యంలా అయిపోతుంది. ఆ క్షణం అనిపిస్తుంది దేవుణ్ణి చూడడం అంటే ఏమిటి. అప్పుడు ఆ క్షణం మనకు తెలుస్తుంది మెటీరియల్ వరల్డ్లో ఉన్నాం, స్వామివారిని చూసినాం. ఇప్పుడు మెటీరియల్ విషయాలు మనం ఏది అడిగితే ఇట్స్ నాట్ వర్త్ ఇట్, ఆ క్షణం ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఆయన్ని చూసిన ఆ కళ్ళు ధన్యమైపోతుంది, జీవితంలో ఇంకేం వద్దు అనిపిస్తుంది. అలాంటిది దివ్య దర్శనం మాకు కలుగుతుంది తిరుపతిలో. అయితే భక్తులారా, జీవితంలో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మీరు తప్పకుండా తిరుపతికి వెళ్ళండి. తిరుమల కొండలలో ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైన స్వయంభూ విగ్రహాన్ని చూడండి. ఇది విగ్రహం కాదు, మీరు చూసినది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి చూడండి, జీవితాంతం ఆయన మీ మనస్సులో ఉండిపోతారు. ధన్యవాదం. నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి అశ్రియాసితప్ప గారు మీ విలువైన సందేశాన్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ మాటల్లోని ఆలోచనలు, సందేశం మన శ్రోతలకు తప్పకుండా స్ఫూర్తి దాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారములు.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: तेलुगु सन्निधि सांस्कृत आध्यात्मिक पिन्निधि తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. హరి శ్రీనివాస. సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విశేషంగా భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం మొత్తం ఈ గంట సేపు భక్తి పాటలతోనే ప్రసారం.

అవుతు ఉన్నది. మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం మొట్టమొదటిగా శ్రీ వినాయకుణ్ణి ధ్యానిస్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. స్వామివారి సన్నిధిలో ఉంటూ ఈ సాయంత్రపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాం. మీ అజయ్ వందన మీతో ఉంటుంది ఈ గంట సేపు ప్రియ.

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాం విశేషంగా భక్తి పాటలతోనే కొనసాగిస్తూ మన ఈ సాయంత్రపు వేళ కార్యక్రమం భక్తి పాటలతోనే ఆనందించండి.

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు మన శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో పవిత్రంగా ఎంతో అద్భుతంగా గడుపుతారని అనే నమ్మకంతో కొనసాగిస్తూ మన కార్యక్రమం ఈ సాయంత్రపు వేళ

పురాణ భక్తి సాంప్రదాయాల ప్రకారంగా కలియుగంలో ధర్మం తగ్గిపోయినప్పటికీ చెప్పినట్టు భగవంతుని నామస్మరణ ఇంకా భక్తి ద్వారా మోక్ష మార్గం సాధ్యమని చెబుతూనే ఉంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రత్యక్షంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారని అనే విశ్వాసముంది.

పురాణ భక్తి సాంప్రదాయాల ప్రకారంగా కలియుగంలో ధర్మం తగ్గిపోయినప్పటికీ చెప్పినట్టు భగవంతుని నామస్మరణ ఇంకా భక్తి ద్వారా మోక్ష మార్గం సాధ్యమని చెబుతూనే ఉంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రత్యక్షంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారని అనే విశ్వాసం ఉంది.

సంగీత ప్రియులారా, విశేషంగా మన శ్రోతలారా, ఈ 40 రోజుల వ్రత కాలం ఎంతో బాగా జరుగుతుందని అని నమ్మకంతో మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ, అయితే ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవంలో స్వామి సన్నిధిలో ఉంటూ మన జీవితమే లాభమవుతుంది, మనకు సాధ్యమవుతుంది స్వామివారి దర్శనం పొందడానికి. ఎక్కడైనా పూజలు జరుగుతున్నాయి, అక్కడ

की వెళ్లి మంచిగా స్వామివారి దర్శనం చేస్తూ ఆనందించండి. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. హరే శ్రీనివాసా.

ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಾರ ಭಕ್ತುಲಾರ ಶ್ರೋತುಲಾರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಮಂಡಲ ವ್ರತ ದೀಕ್ಷಾ ಮಹೋತ್ಸವಂ ಶುಭ ಸಂದರ್ಭಂಗಾ ದೇಶ ಮಂಟತ ಎಕ್ಕಡೆಕ್ಕಡ ಸ್ವಾಮಿವಾರಿ ಪೂಜಲು ಜರುಗುತ್ತಾಯಿ ಎಕ್ಕಡಿಕಿ ವೆಲ್ಲಿ ಸ್ವಾಮಿವಾರಿ ದರ್ಶನಂ ಪೊಂದಡಂ ಎಂತೋ ముఖ్యమైనది మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతుందని అనే ఆశీస్సులతో స్వామివారి దర్శనం చేస్తూ ఉండండి. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అయింది స్వరాల వేదిక అని తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఈ 40 రోజుల వ్రత కాలంలో మన కార్యక్రమంలో భక్తి పాటలతోని ప్రసారం చేస్తూ ఉంటున్నాం పదండి శ్రోతలరా వెంకటేశ్వర స్వామి మీద కొన్ని భక్తి పాటలు ప్రసారం చేస్తున్నాం

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి పొందిన దేవాలయం. అలాగే మన మారిషస్ దేశంలో కూడా భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఎక్కడెక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం పొందడం, ఎంతో భక్తిభావాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటారు.

పాటలు పాడుతూ స్వామివారి నామాలు స్మరిస్తూ మన జీవితం ఎంతో సఫలంగా అవుతుందని ఈ నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం పాటిస్తూ ఉంటాం.

స్వామి వారి ఆశీస్సులతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ మరవకండి. ఎక్కడైనా స్వామివారి పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందండి. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.